తద్బుద్ధ ప్రభుకే సిమరన్ జపతా పూజ, ప్రభుకే సిమరన్ బింస దూజ, ప్రభుకే సిమరన్ తీర్థ శరాన్ని, ప్రభుకే సిమరన్ దుర్గమాన్ని, ప్రభుకే సిమరన్ హోయ సోఫలా, ప్రభుకే సిమరన్ సఫల ఫలా, సే సిమరే జన ఆప్ సిమరాయ, నానక తా కే లాగో పాయ, ప్రభుకే సిమరన్ సప్తే ఉచ్చా, ప్రభుకే సిమరన్ ఉదర ముచ్చా, ప్రభుకే సిమరన్ తృష్ణా బుజ్జ, ప్రభుకే సిమరన్ సభకే సుజ్జ, ప్రభుకే సిమరన్ నాహి జం త్రాసా, ప్రభుకే సిమరన్ పూర్ణ ఆసా, ప్రభుకే సిమరన్ మన్ కీ మల జాయ, అమృత నామృత మాహే సమాయే, ప్రభుజీ బసే సాధు కీ రసనా, నానక జనకా దాసం దసనా, ప్రభుగో సిమరే సే తాన వంతే, ప్రభుగో సిమరే సే పతవంతే, ప్రభుగో సిమరే సే జాన్ ప్రవాన్, ప్రభుగో సిమరే సే పురుఖ ప్రధాన్, ప్రభుగో సిమరే సే బేమహతాజే, ప్రభుగో సిమరే సే సర్వకే రాజే, ప్రభుగో సిమరే సే సుఖవాసీ, ప్రభుగో సిమరే సదా వినాశీ, సిమరంతే లాగే జన ఆప్ దయాల్లా, నానక జనకీ మంగేర వాల్లా, ప్రభుగో సిమరే సే పారుపకారి, ప్రభుగో సిమరే తన్ సాద్ బలహారి, ప్రభుగో సిమరే సే ముఖ స్వభావే, ప్రభుగో సిమరే తన్ సుఖ బిహావ, ప్రభుగో సిమరే తన్ ఆత్మ జీతా, ప్రభుగో సిమరే తన్ నిర్మల రీతా,

నిగతి సుబలిహారణ జాలుతల మహిహల సోయ అష్టపది కరుణ గ్రామన్ కరుణ జోగ జ్యోతి పావ సోయి హోగ కిన్మేధా భూతాపనహారాంతరే కృష్పారావార ఒక మేధారా ధర్ర

అష్టపది పూరే గుర్గాసునపదే స్వారపరం నిగటకరపేహ సా సా శిమరో గోబేంద మాన అంతర్కీర్తరయ చేంద ఆస అనత్యాగోతరాంగ సందనాకీతూర్మనమాంగ ఆభూడు వేంతీ గరహో సాసంగ అగన్ సాగర్తరహో హర్ తనకే పర్లిహో పండార్ నానుగురు పూరే నమస్కార్ ఖేమ్ కుశల సహజ ఆనంద సాసంగ పాజ పరమానంద నర్క నివార్ ఉదారో జీయో గురు గోవింద అమృత రస పీయో చేత